సరంగి ఠీక్ ఠాక్ రుగ్ చూడు పశువులు బరు భారీ అయ్యి ఆ జనాబ్ కలి ఇలా కాము సరంగి దుబారు ఉందే వారి ఆకన జీ హల్కా హల్కా బుందా బాంధి ఉపజన ఇలాకే గణ బరుం తా వక్త లగ్యాద ఆయ్ خود تسے میزبان دے تسے سرادار سوگ جناب آر جے شاہد خانہ